0: గారే గారే
1: గరబడదే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక
0: బట్టే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర్ ఎన్నాయా ఇదో